0: స్వయం వందల దేని అశుద్ధ బల యేసు స్వహస్తక నామేన ఫలయౌ
1: ఉదావు కరాన్ని కనెక్కనా